స్వామి వివేకానంద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ జైసే జిస్ ధరతీ కా ఐసీ మహాన్ సంతానో సే నాతా రహా హో, ఉస్ పర్ విదేశీ విచారధారా థోపీ గయీ. పహలే కాంగ్రెస్, ఫిర్ లెఫ్ట్, ఫిర్ టీఎంసీ. దశకో తక్ పశ్చిమ బంగాల్ కో సహజనే ఔర్ సంవారనే కీ జగహ్ ఇసే అవైధ ఘుసపేఠియో కా అడ్డా బన్నే దియా గయా. జో బంగాల్ భారత్ కే వికాస్ కా నేతృత్వ కర్ సక్తా థా, వో ఆగే బడ్నే కీ జగహ్ పిచ్చడతా చలా గయా. సాథియో, ఆజ్ పశ్చిమ బంగ దివస్ పర్ హమారా కర్తవ్య హై, హమ్ సంకల్ప లే అబ్ ఇతిహాస్ కీ వో గల్తియా దోహరాయి నహీ జాయేగీ. అబ్ పశ్చిమ బంగ దివస్ సే ప్రేరణా లేకర్ నయా ఇతిహాస్ రచా జాయేగా. సాథియో, దశకో కే కుశాసన్ నే పశ్చిమ బంగాల్ కో మీలో పీచే పహుంచా దియా హై. ఆప్ సమ్నే దేఖా హై పురానీ సర్కారో కే సమయ మే కైసే హాలత్ హో గయే థే. యహాన్ సే బడే ఉద్యోగో కా పలాయన్ హువా, ఛోటే ఉద్యోగ్ ధందే ఠప్ పడతే చలే గయే, యువాఓ కా రోజ్గార్ చింతా గయా, సంసాధనో పర్ ఘుసపేఠియో కా కబ్జా హోతా చలా గయా. జో పశ్చిమ బంగాల్ కభీ అవసరో కీ భూమి హోతీ థీ, వో పలాయన్ కా కేంద్ర బన్తీ చలీ గయీ. ఇసీ మాహోల్ మే ఆప్నే ఏక్ సంకల్ప లియా, టీఎంసీ సర్కార్ కో పలట్నే కా, ఉసే హటానే కా. आपने बीजेपी को आशीर्वाद दिया, रिकॉर्ड सीटों के साथ हमें विजयी बनाया और आज पूरा देश देख रहा है कैसे तुरंत ही इसका नतीजा भी बंगाल को मिलने लगा है. जिन अधिकार से आपको बरसों तक दूर रखा गया, आज वो हक आपके द्वार तक पहुंच रहा है. मैंने चुनाव के समय आपको आयुष्मान भारत योजना की गारंटी दी थी. जब बंगाल के हर गरीब को आयुष्मान भारत का लाभ मिलना तय हो गया है, माताओं बहनों को अन्नपूर्णा योजना का सीधा लाभ मिलना शुरू हो गया है, हर घर स्वच्छ पानी पहुंचे इसके लिए भी पश्चिम बंगाल सरकार और केंद्र सरकार के बीच जल जीवन मिशन को लेकर एमओयू साइन हो गया है. हमने चुनाव के समय बंगाल के युवाओं से वादा किया था, वो वादा पूरा करते हुए नौकरियों में आयु की सीमा में ढील दी गई है. महिलाओं को फ्री बस यात्रा का वादा भी पूरा हो चुका है. साथियों, सालों साल राजनीतिक दुश्मनी में जिन योजनाओं को रास्ते में ही अटकाया गया, लटकाया गया, आज उन सारी बंदिशों को तोड़कर जन कल्याण शिविरों के जरिए हर सरकारी योजना का लाभ सीधे आप तक पहुंचाया जा रहा है. अब कोई बिचौलिया नहीं, कोई रुकावट नहीं, सिर्फ आपके अधिकार पर फोकस है, बंगाल के विकास पर फोकस है. బంగాల్ ఆర్ దేశ్ కి